0: వాళ్ళమ్మ కారు వాళ్ళ. యా రోగ్యాల డాక్టర్ బిటాల
1: రోగ్యానికి కాటి హ్యాండ్ ఇచ్చేవాడు, పాటి రోగి మాత్రం రహిన మగల ఉంటాయి.